0: గారె గారె
1: యా గరబడజే
0: ఓ గారె గారె
1: యా సూర బదల
0: ఓ గారె గారె
1: యా అమ్మక బట్ల
0: గారె గారె
1: యా సూర కిదరజే యా సూర ఇన్నాయా ఏదో యా